0: రమయ్యా కేగుంచే తపరాని కవన మూలతే కవన దృష్టాన్ని
1: బార్
0: వ్యవస్థా తుజే ప్యారే దూద పర జోవన భోజన చక్షుద నిర్గుణ గుణ కశు న బూజే బక్స లే హో తో నానక సీజే జే ప్రసాద పీవే శీతల జలా సుఖదాయి పవన పవ కౌ ముల్లా
1: ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రి
0: సంసార రసా అష్ట పాప కాప్ నే తరసనా తెసె త్యాగ వర సంగ్రచనా
1: ఐసె దుఃఖ మోడన వ్యాపే నానక కాణ ల్యో ప్రవ్యాపే
0: ਆਦਿ ਅੰਤ ਜੋ ਰੱਖਣਹਾਰ ਤਿਸ ਉਪਰੀਤ ਨ ਕਰੇ ਗਵਾਰ।

పరమోపీదుకుయ్య సహజ సమయ్య ప్రభు పలకు పీకత నవనిధి గ్రహ లాల మేల్ పవే మేల్ సంగ మంగళ గాయ గాయ నానక పెంప సంత సరణి మోయ దర్శ దిఖాయ సంతన కే ప్రసాద హర హర పయ నామ ఇచ్చుని మన సాంత తత్ బుజాయ రామ సబలా సోదిన సరేణ స్వామి ఆనంద మంగళ రసకన్నా ప్రగటే గోపాల గోవింద లాలన కమల రసన గుణపనా ప్రభు మోహ బేకార తాకే మిల సఖీ మంగళ కాయా నానక పెంప సంత కవన రసనా గుణపనా ਨਾਨਕ ਪਿਆ ਪੈ ਸੰਤ ਜੰਪੈ ਜਿਨ ਹਰ ਹਰ ਸੰਜੋਗ ਮਿਲਾਇਆ ਵਿਆਕੜਾ ਮਹਲਾ ਪੰਜਵਾਂ ਕਰ ਕਿਰਪਾ ਗੁਰ ਪਾਰ ਬ੍ਰਹਮ ਪੂਰੇ